దత్తాపురా తేఖిలాః క్షీరే తాపమవేక్షతేన పయసా స్వాత్మాకృశానౌహుతః గంతుం పావకమున్మనస్తదభవద్ దృష్ట్వా తు మిత్రాపదం యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ. పురా మొదలు క్షీరేణ హాలు ఆత్మగత తన్నల్లి బెరత ఉదకాయ నీరిగే అఖిలాహ తన్న ఎల్ల గుణాహ గుణగళన్ను దత్తాం కొట్టితు. ఈ నిశ్చయవాగి తేన ఆ పయస నీరు క్షీర ఉత్తాపం హాలు కుదియువదన్ను అవేక్ష్య కండు స్వాత్మ స్వతః కృషానౌ బెంకియల్లి హుత ఆహుతియాయితు. తత్తు ఆ కుదియుతిరువ హాలు సహ మిత్ర ఆపదం మిత్రనాద నీరిన సంకటవన్ను దృష్ట్వా నోడి పావకం బెంకియల్లి గంతుం హారలు ఉన్మనః ఆతుర అభవత్గుండితు. తేన ఆమేలె అదరలియ అదు జలేన మిత్ర నీరినింద యుక్తం పునః వందాద మేలే శామ్యతి శాంతవాయితు. సతాం సద్గుణిగళ మైత్రీ స్నేహ పునః తూ నిశ్చయవాగ్యూ ఈ దృశి ఇదే రీతి ఇరువుదు. ಹಾಲು ಮೊದಲು ತನ್ನೊಂದಿಗೆ ಬೆರೆತ ನೀರಿಗೆ ತನ್ನ ಗುಣಗಳನ್ನು ಬಿಳಿ ಬಣ್ಣ ರುಚಿ ಮತ್ತು ಪೌಷ್ಟಿಕತೆ ಇತ್ಯಾದಿ ಪ್ರದಾನ ಮಾಡಿತು. ಆಮೇಲೆ